0: దటింది నిమాణ అల్హా వట సురుఖురూ తింది ఆపో వినాయ జాతి అందర్ పాయింది హేకు డిసంది భగవాన్ మూర్షద జే మెహర సా జడై నిమాణ ఫకీర కే రూహానీ రమజన్ జీ పఛాణ థే తి తడై హూ చవె తో పార బే ఛో వోర్యా దోస్త వసె మింజ దిల్ మే చా థ్యం చిత మే పాతమ్ జాతి లిక మే డిఠుమ్ సజన కే సిక మే సద్కె కరే సిర ఘోర్యా నిమాణా జానిబ ఖా కుజ జుదా నాహే ॾिस पंहिंजी दीद फेराए जलवो सभु हुन जो आहे डूंगर कहिड़ा डोरिया निमाणे फ़क़ीर जे कलाम में आज़ी निज़ारी ऐं निमाणाईअ जी बि झझी साख मिले थी। मिसाल तौरु कीअं पुनल परचायां मां बिल्कुलु बुछड़ी आहियां ॻिचीअ पाए कपिड़ो बदियूं बख़्शायां मुहिब जे मिलण लाइ पल पिल पई वाझायां सुहिणा साजन दर्शन ॾे सिक मां रोज़ ॿाॾायां निमाणा अलाह जे रहमत मां आसो उमेद न लाहियां। मुंहिंजे वीचार में निमाणे फ़क़ीर जे कलाम खे बहर वज़न जे मापनि मुताबिक़ कथणु न घुर्जे। हुन जो शहर हिकु विरहणी आत्मा जे अंदर जी पुकार आहे, उन में संगीत जो कुदरती मेठाज आहे। इन ई नुक़्ते निगाह खां ई भक्ति साहित्य जे सिलसिले में निमाणे फ़क़ीर जे कलाम खे समुझणु हिकु सही क़दम थींदो।
1: तव्हां जनाब डॉक्टर एम के जेटले खां तकरीर ॿुधी रहिया। सिंध जो सूफ़ी संत दरवेश निमाणो फ़क़ीर, हीअ आकाशवाणी जी सिंधी सर्विस आहे।